బ్రహ్మణస్పతి పూరే గురు కాశ పార్ బ్రాహ్మణి కర్పే సాస సాస్ సిమరో గోబిందమాన అంతర్కీయుత్తరాయంద ఆస అనేత్ త్యాగ హోత్రాంగ సంతరాంగి దూర్మాన్ మాంగా శోడ్ బేంతి కరహు సాధ సాంగ గణ సాగర తరహు

ఉంటుండే అంటే సజ్జన సజ్జనమండే నాలు నానికు అలాఖనా లక్కీయ గురుముఖ దే దిఖా హంస.

కర్తయో తన జారి కర్మతరం సంజం స్వచ్చ నేమా చంచల సంగ సగల బిహారి వాసుపంఖే బిరక స్థావర భో పెద్ద జోన్ పరమత పారి ఖిన బల తస నామనయ సిమరో దీనానాథ పరాణ పదసారి ఖాన పాన మీఠ రస భోజన అంతకే బార హోత కథకారి నానక సంత చరణ సంగోదరే హోయే హోర్ మాయా మగన చల సవడారి బ్రహ్మాదిక శివచంద ముని సర రసుక రసుక ఠాకుర గుణ గావత ఇంద్ర మునిందర కోజితే గోరక తరుణ గగనయ ఆవత పును తావత సిద్ధ మనుఖ దేవ అర్ధానవ ఏక తల తాకో మరమ నా పావత ప్రియ ప్రభ ప్రీత ప్రేమ రస భక్తి హర జన తాకే దర్శ సమావత తిసే త్యా జ్ఞాన కో జాచే ముఖ దంత రసన సగల కస దావత రే మన మూడ సిమర సుగదాచ

నక జాసగాయో కాబకాల సుదసనానిక గురుకాట కట సహజ సమాయో స్వయ మహల్ల దూజే కే దూజాయి క్యం కర సద్గురు ప్రసాద సోయ పురుఖ తన కర్త కారణ కర్త కరణ సమరథ సాత్ గురు తన్నానిక మస్తక తుమ్ తరయో జన హథ తే తరయో మస్తక హథ సహజ అమ్యో వట్యో ఛాజ సోర నర గుణ మన మో బోహ్యో ఆగాజ్ మార్యో కండ కాల గర్ద తావ దలియో బరజ పంచభూత ఏక కార రాఖలే సమజ జగజీతో గురుద్వార కెల

తాపం కాలంక కుంతలయ రామ కమల కుసుమ చంపకే నామ గౌరవ కానరా కళ్యాణా ఇష్టపుత్ర దీపక కే జానా సామిల శ్రీ రాఘవ గావి పంచో సంగ బరంగన లావై బైరారి కర్ణాటి ధరి గవరి గావే ఆసావరి थै पाछे सिंधवी आलापी श्री राग स्यों पांचो थापी सालू सारग सागरा और गौंड गंभीरा अट पुत्र श्री राग के गौंडा कुंभ हमीरा कष्ट मेघ राग वै गावे पांचो संग बरंगन लावे सोरठ गोंड मलारी तुनी पुन गावे आसा गुण गुणी उच्च सुर सोम पुन कीनी मेघ राग स्यो पांचो चीनी बैरा धर गज धर केदारा जबली धर नट आहु जल धारा पुन गावे शंकर श्यामा मेघ राग पुत्रन के नामा।